నంబె కాశీ వెళ్ళట నంబె మనుష్య కమ మినిసుని కాశీ వాసి అతి అయలంగ బహుమహింగై గన్నటనే మనుష్య కమ మినిసుని కాశీ వెళ్ళట కన్నంబె కాశీ వెళ్ళట దిన్.